0: రేడియో 90.5 ఆర్ట్ ఎఫ్ఎం కాంపోస్ట్ కూపడా వాగ్ధరా క్యాంపస్ బాసవాడా రాజస్థాన్. హమారా పిన్ కోడ్ నంబర్ హై 3270001 ఔర్ అధిక జానకారీ కే లియే ఆప్ హమే ఫోన్ కర్ సక్తే హై హమారే ఇస్ ఫోన్ నంబర్ పర్. హమారా ఫోన్ నంబర్ హై 9460051234.
1: ఇసీ కే సాథ్ దోస్తో ఆప్ అప్ని ప్రతిక్రియాయే హమారే ఈమెయిల్ ఐడీ పర్ భీ దే సక్తే హై. हमारी ईमेल आईडी है radio@vagdhara.org.
0: तो श्रोता साथियों, फिर मुलाकात होगी इसी कार्यक्रम में इसी समय एक नए विषय के साथ में. तब तक के लिए दीजिए अनुमति आपकी अपनी साथी अंजलि पारश्चर
1: और आपके अपने साथी मनीषा पटेल को.
0: नमस्कार.